0: గారే గారే
1: యా గరబడజే
0: గారే గారే
1: యా సూరమదల
0: గారే గారే
1: యా అమ్మక బట్టా
0: గారే గారే
1: యా సూరకి దరదే యా సూర్ యా ఇన్నాయా ఏదు
2: యా యా కచతురనార అమ జోడడనేజే